ఉన్నారు. సుదీక్షలే సభ బుధాతిని నిరైదిభూతి సృష్టికా పసిఫేరమా పరలాయమా మయ్య గ్రహంతు ఫగాత్ ముదీకి.

ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవశ సుజన మనున్ బడాలె పని కృతి ఉజ్వల శ్రుత.

భోక్ష్యం పంచవిధం పయోదతి ఘృతం రంభ ఫలం పానసం సాకానయుక్తం జల రుచికరం సుశ్లింత గంధాసలో దంతం తంబుల మనస మయా విరచితం పూజా ఫలం స్వీకురు.

బాణం పచతరావణ కుంభకడ హనుమన్ తత్వభావతం ఏ ఆలస్య కప్టి జట్ట పరజా లౌ నిస్కి జా మంటి జా ట్యాకై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలై త బడ లేత్ర వైస్ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సరణం।